0: పింకేమేలు కరాలై ఇదా ఎప్పుడు సాయం
1: చూడని బాధిస్తే
2: అలకే
1: ఉద్దా ముద్దా.